0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నేదరూరి కృష్ణమూర్తి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ నేదనూరి కృష్ణమూర్తి. హీఈస్ అకంపనీడ్ బై శ్రీద్వారం దుర్గా ప్రసాదరావు ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
3: కార్యక్రమంలో ముందుగా మీరు వినండి అన్నమాచార కీర్తన పురుషోత్తముడ వీవు, రేవగుప్తి రాగం, ఖండచాపు తాళం.
4: Dr. Nedanuri Krishnamurthy begins his vocal recital with a composition of Annamacharya, Purushottamuda Veevu, in Raag Revagupti set to Khandachaputal.

0: ఇప్పుడు వినండి మధ్యమావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి రామకథాసుధ ఆదితాళం.
1: నౌ లిసన్ టు రామకథాసుధ, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి చేసినదెల్లా మరచితివో తోడి రాగం ఆదితాళం.
1: లిసన్ టు చేసినదెల్లా మరచితివో, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ తోడి కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అన్నమాచార్య కీర్తన ఆది దేవ పరమాత్మ సింధు భైర విరాగం ఆదితాళం.
1: డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఆది దేవ పరమాత్మ, a composition of Annamacharya in rag Sindhu Bhairavi set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకండు సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి. హి వాజ్ అకంపనీడ్ బై శ్రీ కొకండు సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Malladi Ravikumar, supported on violin by Sri Ampola Murali Krishna and on mridangam by Sri K Sadguru Charan.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది రవికుమార్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీకి సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కీర్తన శ్రీ నారసింహ ఇన్ రాగ్ ఫలమంజరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ నారసింహ ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying vocal recital by Sri Malladi Ravikumar. Now listen to a Tyagaraja Swami composition, Baga Enayya, in Ragchandra Jyoti, set to Adi Thal.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది రవికుమార్ గారి గానం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాగాయనయ్యా చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

కంక్లూడింగ్ హిజ్ రిసైటిల్ శ్రీ మల్లాదిరావు కుమార్ నా ప్రజెంట్స్ ఏ అన్నమాచార్య కీర్తన మాయామోహము ఇంద్రాక్ చలనాట సెట్టు ఆదితాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి రంగనాథుడే, సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన ఆదితాళం.

0: ఇప్పుడు వినండి మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి ఆదితాళం.
1: You will now listen to a composition of Shyama Shastri, Palinchu Kamakshi, in Rag Madhyamavati, set to Aditaal.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.

0: నాటరాగంలో పురందరదాసు దేవరనామ జయ జయ ఖండచాపుతాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి భమిడిపాటి లలిత. షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ పురందరదాసు జయ జయ ఎన్ రాగ్ నాట సెట్టు ఖండచాపుతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రామకృష్ణ గోవింద యమన్ రాగంలో రామదాసు కీర్తన ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ రామదాసు రామకృష్ణ గోవింద ఎన్ రాగ్ యమన్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal concert by Srimati Bhamidipati Lalita. She was accompanied on violin by Shri M. Suryadeepti and on mridangam by Shri Nemani Somayajulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.